మంత్రాలయ నివాసాయ గురురాజాయ మంగళం శ్రీమతే రాఘవేంద్రాయ సర్వాభీష్ట ప్రదాయినే మంత్రాలయ నివాసాయ గురురాజాయ మంగళం సీతాపతే విధికరార్చిత కూర్మరాజ భండారతో నృహరితీర్థ

దివ్యాసహృత్ ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం. బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం. యోపీ పవోది విశదాంబర.

భూమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్య వక్త్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మ వాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగంచ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశ టీకాశ్చలేసురమితై స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విబుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్రతీర్థసు మతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయార్ద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమమయాచితలబ్ధవృత్యా కష్టేన యో నిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మందార పుష్పదధి కుంకుమము

ప్రపంచము విధావసి చంద భాను అకంచమానకు హృదావలి సీత భాను మచ్చిత్త దోష కృణజాల

పరమాష్టసు మంత్ర జప్తః సిద్ధగ్ని సప్తతి బహోజ్వల మంత్రవర్గా తత్తత్సువేద్య హరిరూప విలో

శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్వమతాంబుధి పూర్ణచంద్రులు, శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు భక్తలోకాన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతనందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానదీ ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్తకోటి మొదట క్షేత్రదేవత అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్. కనెక్టింగ్ సోల్స్ డైరెక్ట్లీ టు మంత్రాలయం. వి ఆల్సో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం. ఫర్ లైవ్ స్ట్రీమ్ విజిట్ www.gururaghavendraradio.org. ఫర్ యువర్ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఈమెయిల్ అస్ ఎట్ వెబ్ మాస్టర్ ఎట్ gururaghavendra.org. ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಭಕ್ತಿಯನ್ನ, ಶ್ರದ್ಧೆಯನ್ನ, ಮಹಿಮೆಯನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾರುತ್ತಿರುವ ಆನ್ಲೈನ್ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ ರೇಡಿಯೋ .org ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ. ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆರಾಧನೆಯನ್ನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರ ಮನಸ್ಸಲ್ಲೇ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಸೃಷ್ಟಿಸುತ್ತಿರುವ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ radio.org. ನಿಮ್ಮ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಗೂ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಅನ್ನು ತಿಳಿಸಲು ವೆಬ್ ಮಾಸ್ಟರ್ ಅಟ್ ಗುರು